0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగలిగే ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చెన్నైలో నిన్న జరిగిన జై గోపాల్ రగోడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ తయారీ రంగాన్ని ప్రస్తావిస్తూ ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని చెప్పారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలియజేశారు.
1: వికసిత్ భారత్ కే లియే జో నయే ఐడియాస్ చాహియే, జో నయే సొల్యూషన్స్ చాహియే, ఉన్సే భారత్ హీ నహీ విశ్వ కా భవిష్య భీ తయ హోగా. టుడే ద వరల్డ్ ఇస్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ అండ్ యు హావ్ ద పొటెన్షియల్ టు ప్రొవైడ్ దిస్ దోస్ సొల్యూషన్స్.
0: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్ధతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్యదేశాలు భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఎంటీ వాల్తేరా ట్యాంకర్ హార్మోజ్ జలసంధిలో గుర్తు తెలియని క్షిపణి దాడికి గురైందని, దానిలో 11 మంది భారతీయ నావికులు ఉన్నారని పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఈ దాడి వల్ల నౌకలో మంటలు చెలరేగాయని అన్నారు. అయితే 11 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నట్టు సోషల్ మీడియా పోస్టులో సోనోవాల్ పేర్కొన్నారు. అలాగే సోహార్ యాంకరేజ్ వద్ద 11 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్ డ్రోన్ దాడికి గురైనట్టు ఆయన తెలిపారు. ఇందులో 9 మంది భారతీయ సిబ్బందిని రక్షించామని, ఇద్దరు మాత్రం గల్లంతయ్యారని వెల్లడించారు. స్థానిక కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.

హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై మళ్లీ మళ్లీ జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణలకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రష్యా ఉక్రెయిన్లు కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ పేర్కొంటూ ఈ ఒప్పందాన్ని గౌరవించాలని ఇరు దేశాలను కోరారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ప్రకటనపై రష్యా గాని ఉక్రెయిన్ గాని వెంటనే ఎటువంటి అధికార ప్రకటన చేయలేదు. రష్యాలోని డీజిల్ సౌకర్యాలపై జరిగిన దాడులకు ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీయే కారణమని, ఈ దాడుల వల్లనే ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత ఏర్పడిందని ట్రంప్ ఆరోపించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడ్డం గమనార్హం. అంతకుముందు రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో ఉక్రెయిన్ అధ్యక్షులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఉక్రెయిన్ నాయకత్వంలో మార్పు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే అమెరికాలో డీజిల్ ధరలు పెరగడానికి కూడా ఆయనే కారణమని విమర్శించారు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అభిషేక్ శర్మ 69 పరుగులు చేశారు. అర్షదీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. లక్నోలో జరిగిన తొలి T20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాంచీలో జరిగిన 2వ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించి సిరీస్ను సమన్ చేసింది. నిన్నటి గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్లోని 4వ మ్యాచ్ ఎల్లుండి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుండి, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కు వెళ్లేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్టు IMD తెలిపింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, కేరళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరానికి సమీపంలో 305 మంది వలసదారులతో వెళుతున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 139 మంది మృతి చెందారని అంతర్జాతీయ వలస సంస్థ IOM తెలిపింది. గురువారం రోజు రాత్రి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ నౌక తీరానికి అతి సమీపంలో మునిగిపోయినట్టు IOM తెలిపింది. 84 మంది గల్లంతయ్యారు. గాలింపు, రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో గాయపడిన ఒక భారతీయ పౌరుడు మృతి చెందినట్టు రియాద్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎంబసీ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటుంది

0: ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లకు పరిష్కారాలు చూపగల ప్రతిభ సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. రష్యా ఉక్రెయిన్లు ఇంధన కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: நேரம் 7:15. நேர்கள் இணைந்திருப்பது ஆகாஷ்வாணி சென்னை வானொலியின் 100.1 MHz FM கோல்ட் அலைவரிசை. திரை இசை கேட்கலாம். முதல் பாடல் ஹிப்ஹாப் தமிழ ஆதி சின்ன பொண்ணு ஆகியோர் குரல்களில் நட்பே துணை திரைப்படத்திலிருந்து.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు కథా సంపుటి నుండి అన్నపూర్ణ కావడి కథ ఇంకా పాటలు ప్రసారమవుతాయి. ముందుగా

ఓం శ్రీ మాత్రే నమః. శ్రోతలందరికీ దసరా శరన్ నవరాత్రుల శుభాకాంక్షలు. పండుగ అంటేనే ప్రత్యేకమైన రోజు. పండుగలన్నింటిలో ప్రత్యేకమైన ఈ దసరా పండుగ అంటే ఆధ్యాత్మికం, ఆనందం, సరదాలు, సంతోషాలు, బంధువులు, ఆత్మీయులు అంతా ఒక్కచోట చేరిన సంబరాలు. ఈ దేవీ శరన్ నవరాత్రుల్లో రెండవ రోజైన నేడు అమ్మవారు గాయత్రీ మాతగా ఎర్రని వస్త్రాలంకారంతో పంచతన్మాత్రలకు ప్రతీకలైన పంచముఖాలతో దర్శనమిస్తుంది. ఈరోజున పులిహోర, కొబ్బరి పాయసం అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

వేదవాంగ్మయానికి సర్వాధినేత్రిగా గాయత్రి సంధ్యావందనాది క్రతువుల్లో మనచే నిత్యం ఆరాధింపబడుతుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఋగ్వేదంలో విశ్వామిత్ర మహర్షి ప్రోక్తమైన గాయత్రి మహామంత్రంలోని 24 బీజాక్షరాలలో సృష్టి యొక్క మూలశక్తి స్వరూపాలు నిక్షిప్తమై ఉన్నాయి. జ్ఞానాన్ని బుద్ధిని అనుగ్రహించే ఆ గాయత్రీమాత కరుణాకటాక్షాలు మనందరిపై నిత్యం ప్రసరించాలని ప్రార్థిస్తూ

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాము సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు కథా సంపుటి నుండి అన్నపూర్ణ కావడి కథ.
1: సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు ధారావాహిక. ఈవేళటి కథ అన్నపూర్ణ కావడి.
2: సంజయ్ వేళ

పిల్లాళ్ళు పనులు ముగించుకుని స్నానాలు చేసి వాకిటి గడపల్లో కూర్చుని ముచ్చటలాడుకుంటున్న వేళ సాయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకుని జనం గుడి నుంచి తిరిగి వెళ్తున్న వేళ వీధి చివర చిరుగంటల మోత. ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక. పిల్లలంతా ఆ కేక వచ్చిన వైపు ఆ గంటల మోత వైపు పరిగెత్తారు. శరభయ్య అన్నపూర్ణ కావిడితో ఇంటింటికి వస్తున్నాడు. శరభయ్య 60 ఏళ్ల వృద్ధు, బవిరిగడ్డం. ఆ గడ్డం వెనకాతల నవ్వుతున్న పెదవులు, ముడతల ముఖంలో వెరుగుతున్న కళ్ళు, నుదుట 3 పాయలుగా తెల్లని విభూతి, ఆ విభూతి చరల మధ్య సాయం సూర్యుడిలా పెద్ద కుంకుమ బొట్టు, చేతులకి ఛాతికి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద విభూతి పాయలు. చిరిగిపోయినా శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరభయ్య. భుజాన అన్నపూర్ణ కావిడిని అటూ ఇటూ మారుస్తుంటే కావిడికున్న గంటలు ఘల్లు ఘల్లున మోగుతున్నాయి. ఆ ఇత్తడి కావిడి నిగనిగా మెరుస్తోంది. శుభ్రంగా తోమిన ఆ కావిడికి విభూతి కుంకుంబొట్లు పెట్టాడు. కావిడికిరుప్రక్కలా వేలాడుతున్న గొలుసులు, ఆ గొలుసులకు చిన్న గంగాళల్లా గిన్నెలు. ఇంటింటి ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం, మరో గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరభయ్య. మాతాన్న పూర్ణేశ్వరి అని తప్ప వేరు మాట అనడు. అదే పిలుపు. అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం. ఆ పిలుపు విని అన్నం పెట్టని ఇల్లాలుండదు. ఏ ఇల్లాలైనా వాకిట ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది. శరభయ్యతో పాటే పిల్లలంతా ఆ వీధి దాటి వెళ్లేదాకా ఆ అన్నపూర్ణ కావిడిని, మాతాన్న పూర్ణేశ్వరి కేకను ఊగుతూ మోగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు. శరభయ్య వీధి దాటి వెళ్లిన తర్వాత అందరూ మాతాన్న పూర్ణేశ్వరి అని గోలగోలగా అరుచుకుంటూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్తారు. శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరకొచ్చేసి తను తెచ్చిన అన్నం కూరలు వాళ్లకు పెట్టి మిగిలింది తను తిని, మిగలకపోతే కృష్ణాజలం తాగి శంభో అనుకుంటూ పొద్దుపోయేదాకా ఏక్తారా మీటుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు. గతం తెలిసిన వాళ్లు, శరభయ్యేమిటి, ఈ అన్నపూర్ణ కావిడేమిటి, ఈ వైరాగ్యమేమిటి అని ఆశ్చర్యపోతారు. శరభయ్య వయసులో ఉండగా అమ్మా నాన్న శాంతమ్మని చేసుకోమని చెప్తే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు. కాంతమ్మ కాపురానికొచ్చిన 6 నెలల్లో అత్తమామల్ని అరుగుల మీదికి తోలింది. పొని కట్టుకున్న మొగుణ్ణి కళ్ళలో పెట్టుకు చూసిందందామా అంటే అదీ లేదు. శరభయ్యని నుంచోనిచ్చేది కాదు, కూచోనిచ్చేది కాదు, తిండి సమంగా పెట్టేది కాదు, పెట్టిన తిండి తిననిచ్చేది కాదు. ఉక్కిరిబిక్కిరైపోయేవాడు శరభయ్య. రాత్రి అయ్యేటప్పటికీ కాంతమ్మ నెమలికంఠం చీర కట్టుకుని చేమంతి పూలు పెట్టుకుంది కదా అని శరభయ్య దగ్గరికెళ్లి నవ్వుతూ భుజం మీద చెయ్యేస్తే సయ్యన తాచుపిల్లల్లే లేచి అదొక్కటే తక్కువ మోకానికి అని చీకొట్టేది. అప్పటినుంచి రాత్రిళ్ళు గుళ్ళో జమ్మిచెట్టు కింద పడుకునేవాడు. శరభయ్య తల్లిదండ్రి పోతే కర్మలనా సక్రమంగా చెయ్యనివ్వలేదు కాంతమ్మ. దాంతో శరభయ్యకి భార్యన్నా బతుకన్నా విరక్తి కలిగింది. సన్యాసుల్లో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీ పారిపోయొచ్చాడు. అలా కాలినడకన భార్యని తిట్టుకుంటూ బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడుగాని కాశీ వచ్చినప్పటి నుంచి ధ్యాసంతా కాంతమ్మ మీదే. అది నెమలికంఠం చీర కట్టుకుందో లేదో, వాలజడ వేసుకుందో లేదో అంటూ పెళ్లాం గురించే తలపులు. అటు సంసారం కుదరక ఇటు సన్యాసుల్లో కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు శరభయ్య. ఓ మఠం నుంచి ఇంకో మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు. కాషాయం గట్టాడుగాని కాంతమ్మని గురించిన ఆలోచనలు తగ్గలేదు. పోని ఇంటికెళ్లి కాపురం చేద్దామా అంటే ఆ ధైర్యం లేదు. కొంతకాలానికి ఓ దయగల సేటుకుడు, ఎంతకాలం ఈ బైరాగుల మఠాల్లో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి తన పేరున దానమిచ్చి ఊరూరా అడుక్కు తినమని పంపించాడు. అప్పటినుంచి ఆ కావిడి భుజాన వేసుకుని ఊరూరూ తిరుగుతూ ఒక్కసారి కాంతమ్మని చూడాలన్న ఆత్రంతో అమరావతి పరిగెత్తుకొచ్చాడు. శరభయ్య తిరిగొచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్లిపోయింది. అన్నపూర్ణ కావిడే శరణ్యమైంది. నిజమైన వైరాగ్యం అప్పుడు కుదురుకుంది శరభయ్యలో. అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులుండేవాడు. ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్ధయ్య సాయం పాడేవాడు. సిద్ధయ్యకు గట్టిగా 20 ఏళ్లు లేవు. శరభయ్య అవసాన దశలో ఉండగా సిద్ధయ్య అడిగాడు, తాత నువ్వు పోయిన తర్వాత నాకి అన్నపూర్ణ కావిడివ్వవా అని. ఆ మాట విని శరభయ్య నవ్వి అన్నాడు, పిచ్చోడా, అన్నపూర్ణ లాంటి పెళ్ళాన్ని కోరుకోవాలిగాని అన్నపూర్ణ కావిడి కోరుకుంటావేరా? అన్నం పెట్టి ఆలిని కోరుకోవాలిగాని అడుక్కు తినే పళ్ళెం కావాలంటావేరా? పాపం, నిజమే అనుకున్నాడు సిద్ధయ్య.

0: శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలికోసం వెతికాడు. కాని పిసిద్ధయ్యకు పిల్లనెవరిస్తారు? ఆఖరికి అడుక్కు తినే పళ్ళెమే మిగిలింది.
1: సత్యం శంకర్ మంచివారి అన్నపూర్ణ కావడి కథ విన్నారు. చదివిన వారు శ్రీమతి వేమూరి సాధన.
2: మనం ఇంతవరకు సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు కథా సంపుటి నుండి అన్నపూర్ణ కావడి కథ విన్నాము. ఇది విశాఖపట్నం ఆకాశవాణి శబ్ద భాండాగారం సమర్పణ. ఇప్పుడు విందాము అందాల రాముడు చిత్రం కోసం వి. రామకృష్ణ ఆలపించిన గీతం

సమూహ భోజనంబు సంతోషమైన విందు అంతస్తులన్నీ బందు ఆహాహా ఏమనందు సమూహ భోజనంబు సంతోషమైన విందు అంతస్తులన్నీ బందు.

ఉండదు అంటేమి కానబడదు స్కూల్ చదువునప్పుడు పుస్తకము మైల పడదు ఆసుపత్రి మందులందు అంటేమి కానబడదు స్కూల్ చదువునప్పుడు పుస్తకము మైల పడదు కాదప్ప అల్లా తప్ప ఇహ చల్లదు మీ గొప్ప కాదప్ప అల్లా తప్ప ఇహ చల్లదు మీ గొప్ప కాలము మారినప్ప వెర్రి వెంగళప్ప ఆలోచనలను పెంచు ఆవేశములను దించు సమూహ భోజనంబు సంతోషమైన విందు అంతస్తులన్నీ బంద్ ఆహాహ ఏమనందు

గుడికి మొక్కున్నప్పుడు, హోటల్లో మెక్కున్నప్పుడు, రైళ్లల్లో ఎక్కున్నప్పుడు, బస్సుల్లో చిక్కినప్పుడు, దేవుడికి మొక్కున్నప్పుడు, హోటల్లో మెక్కున్నప్పుడు, రైళ్లల్లో

మాటలేదు సహపంక్తి భోజనాన పొంపే విభునికి పోదు సహపంక్తి భోజనాన పొంపే విభునికి పోదు కోపాలు సర్దుకోండి సాపాటు పంచుకోండి ఓహో ఏమనందు సమూహ భోజనందు సంతోషమైన హిందు అంతస్తులన్నీ వందు ఆహా హరే మనందు లలా లలా లలా

బాలికల విద్యకు పెద్దపీట వేస్తున్న మన కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన బాలికలకు ప్రాథమికోన్నత విద్యావకాశాలు మెరుగుపరిచేందుకు నేషనల్ స్కీమ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు గర్ల్స్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే పథకాన్ని 2008వ సంవత్సరం నుండి అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన బాలికలు 8వ తరగతి ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువు కోసం ప్రవేశం పొందితే 3,000 రూపాయలు వారి పేర ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడతాయి. దరఖాస్తు చేసుకునేసరికి వారి వయస్సు 16 సంవత్సరాలు మించకూడదు. 10వ తరగతి ఉత్తీర్ణులై 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ సొమ్మును వడ్డీతో కలిపి వారు పొందవచ్చు. మరిన్ని వివరాలతో పాటుగా దరఖాస్తు చేసుకునే విధానం తెలుసుకోవాలంటే scholarships.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో దసరా మహోత్సవాల సందర్భంగా నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు వినబోయే పాట పి లీల రత్నం కలిసి పాడిన పింగళి సాహిత్యం, సంగీతం పెండ్యాల, చిత్రం మహాకవి కాళిదాసు

కార్యక్రమంలో చివరిగా చక్రవర్తి స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, చిత్ర కలసి ఆలపించిన గీతం విందాం. చిత్రం లారీ డ్రైవర్.

0: கேட்ட அந்த பாடலோடு நிறைவு பெற்றது திரைகானம். இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்திகள் ஹைதராபாத் அஞ்சல்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్ధికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్ధికి అదొక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కోర్సులో మాట్లాడుతూ, పంచుకున్న ఆసక్తులను గుర్తించి గౌరవించి వాటిని సామూహిక చర్యగా మార్చడంలోనే ప్రపంచ సహకారం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి ప్రపంచ సమస్యలకు సమిష్టి స్పందనలు చాలా అవసరమన్నారు. వసుదైక కుటుంబం అనేది భారతదేశానికి కేవలం ఒక నినాదం మాత్రమే కాదని రాధాకృష్ణన్ చెప్పారు. ఏ దేశంలోనైనా ఏదైనా విపత్తు విషాదం సంభవించినప్పుడు సహాయం అందించడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చెన్నైలో జరిగిన జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ మోదీ, తయారీ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించిందని తెలిపారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డులు సృష్టించాయని పేర్కొన్నారు. 2014 నుండి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగినట్టు తెలిపారు. వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. యువతకు దేశంలో అపారమైన అవకాశాలున్నాయని, వారి సామర్థ్యాన్ని గుర్తించి దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. యువత వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు కేవలం భారత్ భవిష్యత్తుతోనే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతాయని అన్నారు. సమిష్టి కృషితో దేశ ఆశయాలను సాధించవచ్చని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
2: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट्स का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
1: హార్మోజ్ జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. భారతీయ నావికుల భద్రత రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై

0: పదే పదే జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులు ఇప్పటికే అస్థిరంగా ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చే ప్రమాదం ఉందని పేర్కొంది. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ప్రస్తుత సంఘర్షణకు పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు తక్షణమే నిలిచిపోవాలని, సముద్రపు నావిగేషన్ స్వేచ్ఛ, సజావుగా సాగే సముద్ర వాణిజ్యం కొనసాగేలా చూడాలని భారత్ కోరింది. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ 33వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన, ప్రతి పౌరుడికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయంతో పాటు రాజ్యాంగం విస్తృతమైన వాగ్దానాలు చేసిందని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్లు ఫిర్యాదులు విచారించాలని, వ్యవస్థాపరమైన లోపాలు గుర్తించాలని, లేదంటే వెలుగులోకి రాకుండా పోయే ఆందోళనలకు సంస్థాగత గుర్తింపు లభించేలా చూడాలని చెప్పారు.
1: सुप्रीम कोर्ट के द्वार सबके लिए खुले हैं. कोई भी पिटीशन किसी भी, कोई भी, चाहे वो आम नागरिक है या कोई माननीय सदस्य है किसी इलेक्टेड बॉडी का, कोई भी है, भारत का हर नागरिक का उसका अधिकार है, वो हमारे पास आए. हम कानून की व्यवस्था और कानून के अनुरूप जो उनकी समस्या है उसका हम अपनी तरफ से उसकी सुनवाई करेंगे और जो जिसको बनता है उसको जरूर उसका अधिकार वो देंगे.
0: मानव हक्कुलु मानव गौरवंतो मुड़िपड़ी उन्नायनि, వాటిలో ఆరోగ్య సంరక్షణ, ఆహారం, ఆశ్రయం, జీవనోపాధి, స్వచ్ఛమైన వాతావరణం పొందడం వంటివి ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణను బలోపేతం చేయడంలో, న్యాయం, గౌరవం, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడంలో కమిషన్ తన సేవలు కొనసాగిస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్హెచ్ఆర్సీ ఇండియా మొబైల్ అప్లికేషన్ ప్రారంభం కావడం వల్ల కమిషన్ మరింత సులభంగా అందుబాటులోకి వస్తుందని, పౌరులు తమ ఫిర్యాదులను దాఖలు చేయడానికి, వాటి పురోగతిని ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని సులభంగా పొందడానికి వీలవుతుందని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలు నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలోని ప్రతి సాధారణ పౌరుడికి, ఎన్నికైన ప్రతినిధికి సుప్రీంకోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, ఎవరి నుండి వచ్చే పిటిషన్లనైనా స్వాగతిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని, వారి ఆందోళనలను విచారించి చట్ట ప్రకారం తగిన న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నిన్న మరొక దాడి జరిగింది. ఈ దాడిలో జరిగిన నష్టం, గాయపడిన వారి వివరాలపై అంచనా వేస్తున్నట్టు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలియజేసింది. అంతకుముందు కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక క్రూయిజ్ క్షిపణిని గాలిలో అటకాయించి ధ్వంసం చేసినట్టు సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. నవరాత్రుల 2వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల 2వ రోజు తపస్సు, త్యాగం, సంకల్పానికి చిహ్నమైన అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆత్మ నిగ్రహం లభించాలని ప్రధాని ఆకాంక్షించారు. రాజమాత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సేవ పట్ల ఆమె చేసిన త్యాగం, అంకిత భావం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. అభివృద్ది చెందిన భారత్ను నిర్మించాలనే సంకల్పానికి ఆమె ఆదర్శాలు, ఆలోచనలు కొత్త శక్తినిస్తాయని మోదీ అన్నారు. సామాజిక తత్వవేత్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా వర్ధంతిని పురస్కరించుకుని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. రాజకీయ సమగ్రత, సామాజిక న్యాయం,

0: అణగారిన వర్గాల హక్కుల కోసం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సాగించిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న అసమానతలను నిర్మూలించడానికి, జాతీయ ఐక్యతను పటిష్టం చేయడానికి రామ్ మనోహర్ లోహియా నిరంతరం శ్రమించారని కొనియాడారు. న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రేపటి వరకు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఈరోజు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహేల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సహకారం కేవలం దౌత్యపరమైన ఎంపిక మాత్రమే కాదని, ప్రపంచ శాంతి భద్రత సమృద్దికి ఒక వ్యూహాత్మక అవసరమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈరోజు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: నేరం 12:42 ఆకాశవాణి சென்னை வானொலி 100.1 MHz எஃப்எம் கோல்ட் அலைவரிசையில் மெல்லிசை கேட்கலாம். முதல் பாடல் கு மரகதமணி இயற்றி எம் எஸ் விஸ்வநாதன் இசையமைத்து எல் ஆர் ஈஸ்வரி பாடியுள்ள பாடல்.

ఓం శ్రీ మాత్రే నమః. శ్రోతలందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన శ్రీమాత బాలా త్రిపురసుందరి కరుణా కటాక్షాలు పరిపూర్ణంగా మనందరిపై ప్రసరించే మంగళప్రదమైన మహోత్సవాలు ఈ దేవి శరన్నవరాత్రులు. ఆస్వీయుజ శుద్ధ పాఠ్యమి మొదలుగా విజయదశమి నాటి వరకు కొనసాగే ఈ దసరా సంబరాలు అంబరాలను దాటి భక్తులకు పరమానందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సకల చరాచర సృష్టి యొక్క ఆది మధ్య అంతాలను శాసించే పరాశక్తి ఆ జగన్మాత. ఈ నవరాత్రుల్లో ఒక్కో రాత్రి ఒక్కో అవతారంగా ఆ స్వరూపంతో దర్శనమిచ్చే జగదంబిక చిద్విలాసమే నవరాత్రి వేడుకల లీలా విలాసం. భక్తులకు శిష్టజనులకు అభయవర ప్రదానం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.

ఈ నవరాత్రుల్లో తొలిరోజు బాలా త్రిపుర సుందరిగా, రెండవ రోజు గాయత్రీదేవిగా, మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా అలంకారంతో దర్శనమిస్తుంది. ఆ పైన నాలుగవ రోజు మహాచండీదేవిగా, ఐదవ రోజు లలితా త్రిపుర సుందరిగా, ఆరవ రోజు జ్ఞాన సరస్వతిగా అమ్మ కొలువు తీరుతుంది. ఇక ఏడవ నాడు మహాలక్ష్మిగా, ఎనిమిదవ నాడు దుర్గాదేవిగా, తొమ్మిదవ నాడు మహిషాసురమర్ధినిగా భక్తజనులను అనుగ్రహిస్తుంది. శ్రీ రాజరాజేశ్వరీదేవిగా విరాట్ స్వరూపంతో విజయదశమి నాడు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను ప్రసాదిస్తుంది. అలంకారం ఏ రూపమైనా, అవతారం ఏ ప్రయోజనం కోసమైనా మనందరి పాలిట కల్పవల్లి, ఆ చల్లని తల్లి.

దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు ప్రతీక ఈ దసరా పండుగ. దానవ ప్రవృత్తి పెచ్చరిల్లినప్పుడు దానిని నివారించి లోకాలను సంరక్షిస్తానని పరమేశ్వరి ప్రతిన పూనినట్లు దేవీ భాగవతం చెబుతుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా దేశాంచ రక్షార్థం దేహం సంధారయామ్యాహం అని అభయమిచ్చి శుంభనిశుంభులు భండాసురుడు వంటి రాక్షసుల్ని సంహరించి భక్తులను కాపాడింది ఆ జగజ్జనని. మహిషాసురుడు తలకెక్కిన మదంతో సాక్షాత్తు అమ్మవారినే కాంక్షించాడు. అప్పుడు ఆ తల్లి సింహవాహనారూఢయై తన పాదంతో వాని మదాన్ని మర్దించి తన త్రిశూలంతో వాని శిరస్సును ఖండించి మహిషాసురమర్దినిగా కీర్తించబడింది. దేశవ్యాప్తంగా 18 శక్తిపీఠాలలో అమ్మవారి మహాతేజస్సు నిక్షిప్తమై 14 భువనాలను పరిరక్షిస్తోందని పురాణాలు చెబుతున్నాయి. మనకు అత్యంత సమీపంలో కాంచీపురంలో కొలువైన కామాక్షి పరదేవత ప్రధానమైన శక్తిపీఠమే కాకుండా ముక్తిక్షేత్రంగా కూడా

మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఈ దసరా పండుగను జరుపుకుంటారు. బెంగాలీలకు దసరా ఒక పెద్ద పండుగ. దుర్గాపూజ పేరుతో ఘనంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మైసూరు ప్రాంతంలో చాముండేశ్వరి దేవిని ఎంతో వైభవంగా రాజకుటుంబం ప్రజలు పూజిస్తారు. తెలంగాణ ప్రాంతంలో దసరా రోజుల్లో గౌరీదేవిని రంగురంగుల పూలతో అలంకరించి బతుకమ్మ పేరుతో పూజిస్తారు. స్త్రీలంతా బతుకమ్మ చుట్టూ చేరి ఆటపాటలతో ఆరాధించడం ఒక ప్రత్యేకత. గుజరాత్లో నవరాత్రి వేడుకల్లో దాండియా నృత్యాలు చేయడం ఒక సంప్రదాయం. దక్షిణాదిలో దసరా వేళ సరస్వతీ పూజ, ఆయుధ పూజ, బొమ్మల కొలువులు విశేషంగా జరుపుతారు. వివిధ ప్రాంతాలలోని ఆచారాలు సంప్రదాయాలు వేరైనా అందరిలో భక్తి ప్రపత్తులు మాత్రం ఒక్కటే.

ఉత్తర భారతదేశంలో ఈ దసరా సమయంలో రామలీలా వేడుకల్ని జరుపుకుంటారు. రావణ సంహారం జరిగి లోకాలకు శాంతి చేకూరిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రావణ దహన ఘట్టాన్ని ప్రదర్శిస్తూ శ్రీరాముని శౌర్య పరాక్రమాలను కీర్తిస్తూ పండుగ చేసుకుంటారు. అంతేకాదు, పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగించుకుని కష్టాల నుండి గట్టెక్కిన అమృత సమయం కూడా ఈ విజయదశమియే అని భారతేతిహాసం చెబుతోంది. అందుకే సర్వశుభాలకు ఆలవాలమైన పరమ పవిత్రమైన పర్వదినాలుగా ఈ నవరాత్రులు మన పండుగలన్నింటిలో ప్రత్యేకమైనవి. వెనుకటి రోజుల్లో దసరా వచ్చిందంటే బడిపిల్లలు విల్లమ్ములు చేతపట్టి అయ్యవారికి ఐదు వరహాలు, పిల్లవానికి చాలు పప్పు బెల్లాలు అంటూ పాడుతూ ఇంటింటికి వెళ్ళేవారు.

ఈ దసరా వేడుకల సమయంలోనే పవిత్ర తిరుమల ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతూ ఉండటం విశేషం. ఒక్కో రోజు గరుడ, శేష, సూర్యప్రభ, ఆంజనేయాది ఒక్కో వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వెంకటనాథుడు విహరించే మహోత్సవాలివి. కనుల పండుగ వంటి ఈ ఊరేగింపులను ప్రత్యక్షంగా లేదా దృశ్య మాధ్యమాల ద్వారా వీక్షించి భక్తులు పులకించిపోతారు. సాధారణంగానే రద్దీగా ఉండే తిరుమల ఈ బ్రహ్మోత్సవాల సమయంలో భక్తజన సంద్రంగా మారిపోతుంది. ఈ దసరాకి ఎటు చూసినా పండుగ వాతావరణం నెలకొంటుంది. పైగా పిల్లలకు సెలవులు కారణంగా ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దసరా.

ఆకాశవాణి చెన్నై కేంద్రం, సమయం 3:38 18 సెకండ్లు కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్ మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో దసరా మహోత్సవాల సందర్భంగా నవరాత్రి వైభవం గురించిన ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు.

దసరాకి ఆయుధ పూజ జరపడం కూడా మన దక్షిణాదివారి సంప్రదాయం. ఏ వృత్తివారైనా తమ పనిముట్లను వాహనాలను శుభ్రపరిచి అలంకరించి పూజ చేస్తారు. అలాగే దసరా రోజుల్లో ఇళ్లల్లోనూ ఆలయాలలోనూ బొమ్మల కొలువులు తీర్చడం కూడా ఒక ఆనవాయితీ దక్షిణ భారతదేశంలో ఉంది. ఆకర్షణీయమైన ఎన్నో బొమ్మలను మెట్లుగా అమర్చిన స్టాండులో ప్రదర్శించి ఉంచుతారు. అమ్మవారికి రోజుకో నైవేద్యాన్ని సమర్పిస్తారు. పిల్లల్ని పెద్దల్ని సైతం అలరించే ఈ బొమ్మల కొలువులు దసరాకి ప్రత్యేక ఆకర్షణ. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఈ దసరా వేడుకలంటే సరదా వేడుకల్లాగా ప్రజలు జరుపుకుంటారు. బంధువులు స్నేహితులు ఆత్మీయుల కలయికతో ఈ సంబరాలు మరింత సంతోషాల్ని అందరికీ పంచుతాయి.

బాలరాజు చంద్రలేఖ బాలనాగమ్మ అరటిపళ్ళు జామిపళ్ళు ద్రాక్షగుత్తులు ఆడపిల్లలాడుకునే లక్క పెడతలు

వేద వాంగ్మయానికి సర్వాధినేత్రిగా గాయత్రీదేవి ప్రతినిత్యం సంధ్యావందనాది క్రతువుల్లో మనచే ఆరాధించబడుతోంది. ఋగ్వేదంలో విశ్వామిత్ర మహర్షి చేత ఆవిష్కరించబడిన గాయత్రీ మహామంత్రం సనాతన ధార్మికులకు మంత్రోపాసకులకు శిరోధార్యం. 24 బీజాక్షరాలలో సృష్టి యొక్క మూలశక్తి స్వరూపాలను నిక్షిప్తం చేసుకున్న ఈ మంత్రానికి అధిష్టాన దేవత గాయత్రీమాత. గాయత్రీదేవి పంచముఖాలు, పంచభూతాలకు, పంచతన్మాత్రలకు ప్రతీకలు. ఆ గాయత్రీదేవి స్వరూపంలో నేడు శరన్నవరాత్రుల 2వ రోజున కరుణామయి కొలువు తీరి ఉంది.

0: சிவசங்கரி.
1: వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాలతో వ్యాసాది మహర్షులు దేవీ భాగవతాది పురాణగాథలతో శంకరాచార్యుల వంటి జగద్గురువులు మహిషాసురమర్దిని సౌందర్యలహరి వంటి స్తోత్రాలతో కాళిదాసు వంటి మహాకవులు శ్యామలాదండకం వంటి స్తుతులతో ఆ పరమేశ్వరి దివ్య వైభవాన్ని వేణోల్లా కొనియాడారు. ఎన్నిసార్లు విన్నా ఎంతగా కీర్తించినా తనివి తీరనిది ఆ వైభవం. పదే పదే దర్శించినా పలుమార్లు వీక్షించినా తృప్తి కలగని ఆ విరాట్ స్వరూపం ఈ జగత్తుకంతటికీ సర్వరక్ష. శక్తిస్వరూపిణి భువనేశ్వరీదేవి చల్లని చూపులు మనందరిపై ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థించుకుందాం. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే నవదుర్గలను ఈ శరన్నవరాత్రుల్లో కొలిచిన వారికి ఈతి బాధలు కలగనే కలుగవు.

పురుషార్థ ప్రదాయిని అయిన లలితాంబగా రాజరాజేశ్వరిగా అన్నపానాదులు సమకూర్చే అన్నపూర్ణగా శాకంబరిగా దుష్టశిక్షణ చేసే మహాకాళి దుర్గాదేవిగా జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదించే గాయత్రిగా సరస్వతిగా సకల జనులను ఆశీర్వదిస్తుంది. పల్లె పల్లెల్లో పోలేరమ్మ, ముత్యాలమ్మ, నూకాలమ్మ, మావుళ్ళమ్మ, పైడితల్లి వంటి గ్రామదేవతలుగా సంరక్షిస్తోంది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. స్వస్తి.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో వ్యాఖ్యానంతో కూడిన చిత్ర సంగీతం ప్రసారమవుతుంది. నూరు పాయింట్ ఒకటి ఎఫ్ఎం గోల్డ్లో మనం ఇంతవరకు విన్నాము

0: ఆకాశవాణి చెన్నై కేంద్రం సమయం 4 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.
1: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే మునీష్ శర్మ.

బ్లాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాస్త విచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పర పోతారు, చిత్తర పోతారు. నాను కూడా రజ్జాతానే